దీపములు వెలిగించుటకు వేచియున్నారు. శ్రీ వైకుంఠ నిలయ నీకు శుభ సుప్రభాతం. భృగు మహర్షి పాదం శ్రీహరి వచ్చస్థల తాకిడికి అమిత కోపముతో నారాయణ హృ